వెల్కమ్ బ్యాక్. ఫెయి ఫెయి అన్ని ఇటాలియన్ అమెరికన్ శాస్త్రజ్ఞ సిల్వియో సావరేసే యాంచాశి వివాహ కేలా. సావరేసే కంప్యూటర్ శాస్త్రజ్ఞ అని రోబోటిక్స్ తజ్ఞ ఆహేత్. దోగాన్నిహి కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మధున్ PhD కేలి ఆహే. ఫెయి ఫెయి స్టాన్ఫోర్డ్ మధ్య అసిస్టంట్ ప్రొఫెసర్ బనల్యా. నంతర్ సావరేసే యాన్నిహి 2013 మధ్య స్టాన్ఫోర్డ్ జాయిన్ కేల. PhD నంతర్ ఫెయి ఫెయి అన్ని ఇలినాయ్ యూనివర్సిటీ అని ప్రిన్స్టన్ మధ్య శికవులు. 2007 మధ్య త్యాన్నీ ప్రిన్స్టన్సే ప్రొఫెసర్ కై లీన్ సోబత్ ఇమేజ్ నెట్ బనవలే. యానేజ్ ఆజ్చా AI పాయా రచలా. 2013-18 పర్యంత త్యా స్టాన్ఫోర్డ్ AI ల్యాబ్చా సంచాలక హోత్యా. 2024 మధ్య స్టార్టప్ వరల్డ్ ల్యాబ్ సురూ కేల. 28 సెప్టెంబర్ రోజీ చీప్ కంపెనీ AMD యాన్నా 78,000 కోటీ ఖరీదీ కరణ్యాచీ ఘోషణా కేలి. ఓపన్ AIచే సంస్థాపక సదస్య ఆంద్రేజ్ కార్ప్థి, AI ఎథిక్స్ రిసర్చర్ టిమ్నిట్ గెబ్రూ అని ఓల్గా రుసాకోస్కీ యాంచే విద్యార్థి ఆహేత్. December 2024 మధ్య 25 కోటీ విన్ ఫ్యూచర్ గ్రాండ్ పురస్కార్ జింకలా. ఫెయి ఫెయి యాన్నా హా పురస్కార్ ఇమేజ్ నెట్ బనవణ్యాసాఠి దేణ్యాత్ ఆలా. 2025 మధ్య ప్రతిష్ఠిత పురస్కార్ క్వీన్ ఎలిజాబెత్ ప్రైజ్ మిళాల. కింగ్ చార్ల్స్ తృతీయ యాన్నీ సెయింట్ జేమ్స్ ప్యాలెస్ మధ్య తో ప్రదాన్ కేలా. టైమ్ మ్యాగజిన్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ AIలా 2025 పర్సన్ ఆఫ్ ద ఇయర్ నివడలే. ఫెయి ఫెయిలి 8 చైర్యాన్పైకి ఏక్ హోత్యా. జన్నా కవర్వర్ జాగా మిళాలి. నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్, నేషనల్ అకాడమీ ఆఫ్ మెడిసిన్ అని అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్చ్యా త్యా సదస్య రాహిలే ఆహేత్. ప్రిన్స్టన్ మధ్య తన్నీ యా మంచావరున్ సంబోధిత్ కేల, జిథ 1921 మధ్య ఆల్బర్ట్ ఐన్స్టైన్ యాన్నీ సాపేక్షతేచా సిద్ధాంత సాంగిత్లా హోతా. అశా యా AIచా గాడ్ ఫాదర్ ఫెయి ఫెయి యాన్నా సాల్యూట్.